0: రైనో ప్రీమియర్ జల ప్రతిరోధి మతుపిట ఆరక్షణ సహిత రూఫింగ్ షీట్. రైనో రూఫింగ్ విత్ ఇన్ నాదున్వాదిన రైనో ప్రీమియర్ రూఫింగ్ షీట్. పెట్టి విస్తర సలహా దాతున్న అనుహయ అమతం
1: లాకాండ రేడియో ITN.

Samaya Sutra Deshanava Maha Karunika Budurajanan Vahanse Visin Loka Satya Veta Anukampaven Deshana Karana Lada Arakshaka Paritrana Deshana Atarin Maha Samaya Sutra Deshanava Ati Vishesha Vohaki Taraka Samohaya Pirivara Bebelena పూర్ణ చంద్రయాసే ఎదా కపిల వస్తు నగరాసన్నే మహావనపిత ఏకాలోక కరమిని సమస్త మహావిశ్వతలేమ బుద్ధజ్ఞా చతరేట హసు కరమిని పవత్వన లద మే దేశనా విశేషేన్మ సజ్జానినా కిరిన్నే సమ్యక్ దృష్టిక దివిదేవతాం వాన్సేలాగీ ఎలెంబ మెల్మహా ఆశీర్వాదే అపేక్షావేని ఎదా బుదురజానన్ వహన్సేగే శ్రీపాద మూలేహి గౌరవాభివాదన పూర్వకవ దస దహసక్ చక్రావాట్యన్ సిత సతమిని మహానుభావ సంపన్న దివ్య గణయ బుదురతున్ సరణ గియ యమ పింవతిక్ వేనం ఏ అయ కిసిదా అపాయగామి వన్నీ నటే కియమిని బుద్ధ ప్రముఖ శ్రావక సంగరత్నయట స్వకీయ అత్యంత గౌరవయ పుదగలహ మే వనాహి విశ్వగత దివ్య శక్తి ఏకరాశీ కరమిని జీవితేట ఎలెమెన సకలాంతరాయ దురుకుట సిత శాంతియ సెలసీమేహిలా మహోపకారీ వన పరిత్రాణ ధర్మ్యకి సీలు దేవ్యంకి ఆశీర్వాద్య పినిస ఏ మహానుభావ సంపన్న మహాసమయ సూత్రయ సెతహ సిటిన్ సజ్జాయనే కరుణ లభన్నే పూజ్య